బై సైడ్ మల్టీ డోర్ రెఫ్రిజిరేటర్ కింద ఇండక్షన్ నిశుల్క. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ మా 6 కేజీ, టాప్ లోడ్ మా 4 కేజీ, సెమీ ఆటోమేటిక్ మా 2 కేజీ, సాఫ్ట్ ఎక్సెల్ నిశుల్క, డిష్ వాషర్ కింద 2 వాటా వాషింగ్ టాబ్లెట్ నిశుల్క. ఐడియా.